శతమహాపనికథ ద నెక్స్ట్ వేవ్ హండబిన్ చతుర్పడికి తాంచ కార్యక్రమం వద్దం లహరితిన్ షటత్రం సత్ ఆట్ పీటర్స్ కివా సచ్చ బ్యాండ్ కు లోడ్ సార్ డ్యూస్ ఆన్ ఏఐ ఆర్ యా మొబైల్ యాప్ వర్ లైన్స్ టు విచ్చే మాత్రి వత్న అజ్నబీ చిత్రపటాచ హే గీత దాపలికర రాహతే అద్నాన్ సామీ అని సునిధి చౌహాన్ యాంచా వజత్తి సమీర్ యాన్ని లీలేలే ఆ గీతసాటి సంగీత దిలే సంగీతకార్ అనుమలిక్ యాన్ని